నవనదా బాబా, నవనదా చేస్తాయి డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ నేస్తాం కదా. సో తవ్హాం బి డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ చూసి ఇస్తేమాల్ కదా, పోయి తవ్హాం బి సభిన్ కే వెళ్ళందా. ఐ డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ తవ్హాం ఎత్రో సోనో బనాయ సరీ ది హల్కో తవ్హాం ది తారీఫ కందో. సో డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ కే తవ్హాం లాజ్మీ ట్రై కరే డిసో. ఐ డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ నథీ మిలే తే కే నంబర్ తవ్హాం కే బుదాయ నా, ఆ నంబర్ సే తవ్హాం రాబ్తో కరే వెఠో. ఐ జల్దీ జల్దీ పానే కరీబీ జనరల్ స్టోర్ సే అవైలబుల్ కరాయ వెఠో. बिल्कुल जी, फडा न कयो इन गाल में, फडा न कयो. पाने खूबसूरती सा केड़ा लेखा भला, पाने खूबसूरती से जेकी मानू लेखा कना है ना, वे वक्त का पेरिया कुराड़ा थी वेना है. सगर तवा पांजी खूबसूरती सा लेखा नथा करन चायो, आई ता वक्त का पेरिया कुराड़ा नथा थी वेन चायो, तो तवा डी स्किन ब्यूटी क्रीम जो इस्तेमाल लाज़मी कयो. ऐं बाबा डी स्किन ब्यूटी क्रीम जेका न तव्हां इस्तेमाल कंदा त तव्हां खे एतिरो भलो रिज़ल्ट मिलंदो. जीअं मायूं महांगा महांगा फेशियल कराईंदियूं आहिनि न, ऐं जॾहिं उन्हनि खे अहिड़ो फेशियल मां रिज़ल्ट मिलंदो आहे, चवंदा आहिनि बाबा ॾिसो ॾिसो भलो रिज़ल्ट मिलियो आहे, त उन खां बि भलो रिज़ल्ट तव्हां खे डी स्किन ब्यूटी क्रीम ॾींदी. छो त हिन जे अंदरि जेको वाइटमिन ई बीट्स आहिनि ऐं माइक्रो बीट्स फार्मुलेशन आहे, इहे एतिरो पावरफुल हूंदियूं आहिनि इहे चीज़ूं, जेके तव्हांजी स्किन जे अंदरि ताईं वञी तव्हांजी ख़ूबसूरती खे सफ़ा वधाए छॾींदियूं ऐं तव्हांखे सफ़ा वी आई पी गोरो चिटो बणाए छॾींदियूं.